0: గారే గారే
1: ఏ జరబడే
0: గారే గారే
1: ఏ సూర బదల
0: గారే గారే
1: ఏ అమ్మక బట్ల
0: గారే గారే
1: ఏ సూర కిందరది ఏ సూర ఇన్నాయా ఏదో